0: ఈ బారు బారు బారు బారు బారు బారు బారు బారు బారు బారు బారు బారు బారు బారు బారు బారు బారు బారు బారు బారు బారు బారు యోగమా
1: వా
0: యోగమా
1: వా
0: యోగమా
1: వా
0: యోగమా
1: వా
0: యోగమా
1: వా
0: యోగమా
1: వా
0: యోగమా
1: వా
0: యోగమా
1: వా
0: చేస్తరో బసి
1: యాయో
0: చేస్తరో బసి
1: యాయో
0: చేస్తరో బసి
1: యాయో
0: బసి ఈ బారు బారు బారు బారు బారు బారు బారు బారు బారు బారు బారు బారు బారు బారు బారు బారు బారు బారు బారు బారు బారు యోగమా
1: వా
0: యోగమా
1: వా
0: యోగమా
1: వా
0: యోగమా
1: వా
0: చేస్తరో బసి
1: యాయో
0: చేస్తరో బసి
1: యాయో
0: చేస్తరో బసి
1: యాయో
0: చేస్తరో బసి
1: యాయో
0: బసి
1: యాయో
0: Sacole amantie,
1: chiesa
0: rumba,
1: chiesa
0: rumba la bicicleta,
1: equa,
0: equa,
1: earthquake.